పాపం ఖుతి ఫీన్కుం దబ రాని తుహష్కుం కుల్లి లా తన్హల్ బికుం ఉబ్రిత నహారి ఉర్లి లీల్ బష్కును దిమా మాయా.